0: శరీరమా
1: దుందరి గడత కదా
0: గరిజం
1: పరి గడత
0: పరని
1: పరి గడతాయి
0: తగ మగ గ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ